రాజా ఇక పొంతన సెలెక్ మహమూదోర్ సుదామలి కి ఆవాజ్ మే వీతన్ వ్యక్తి రహే శ్రీ రామ్ ని సంగీత్ లియా థా ఔర్ ఇస్కి లిఖా థా అసద్ భోపాల్ మే